0: శ్రీవత్సమాయుష్యమారోగ్యం అవిధాత్ పరమానం మహాయతే ధాన్యం ధనం వసూ లాభం సత సంవర దీర్ఘమాయుః ఆయి ద్రోణసుతే శ్రీయుదశరథే శత్రుభయోరాఘవే అశ్వజ్ఞహుసేఘన్యవనే మానం చతుర్యోధనే సువజ్యం శాంతనవే బలం ధరధరే సత్యం చ కుండీసుతే విజ్ఞానం విదురే భవతు భవతః కీర్తి నారాయణే లక్ష్మీ అరుణంతి చైవ కురుతాం స్వస్తితే నవ అసీను దేవైస్తేవ విశ్వామిత్ర సదాంగిరా స్వస్తిర్యంతు సన్ముఖ దివస్మాన్ భగవాన్ స్వస్తి కరదూ తవ సర్వదా బ్రహ్మణి చ గాయత్రి సావిత్రి సర్వాసతి అరుణ్యమనోజ తవ సంపూర్ణప్రదా బ్రహ్మా విష్ణు చ రుద్రాచ సుజాని సకలగ్రహ స్వభావ్యం దివ్యదర్శతు వేదమంత్రాశ్చ కల్పకా.
1: କାର୍ଯ୍ୟକ୍ରମରେ କେନ୍ଦୁଝର ସାଂସଦ ଶ୍ରୀଯୁକ୍ତ ଅନନ୍ତ ନାୟକ, ଜିଲ୍ଲା ଯୋଜନା କମିଟି ଅଧ୍ୟକ୍ଷ ତଥା ତେଲକୋଇ ବିଧାୟକ ଡାକ୍ତର ଫକୀରମୋହନ ନାୟକ, କେନ୍ଦୁଝର ଜିଲ୍ଲାପାଳ ବିଶାଲ ସିଂ, ବନଖଣ୍ଡ ଅଧିକାରୀ ଧନରାଜ ଏସ୍ଟି, ଅତିରିକ୍ତ ଜିଲ୍ଲାପାଳ ମନ୍ଦରଧର ମହାଲିକ, ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଶ୍ରୀଯୁକ୍ତ ମୋହନ ଚରଣ ମାଝୀଙ୍କର ଧର୍ମପତ୍ନୀ ଡାକ୍ତର ପ୍ରିୟଙ୍କା ମାରାଣ୍ଡି ପ୍ରମୁଖ ସମ୍ମାନିତ ଅତିଥି ଭାବରେ ଯୋଗ ଦେଇଥିଲେ। ସମାଜର ଅନଗ୍ରସର ବର୍ଗର ଲୋକଙ୍କର ବିବାହ ସମ୍ବନ୍ଧୀୟ ଆର୍ଥିକ ବୋଝ ହ୍ରାସ କରିବା ସହିତ ମହିଳାଙ୍କ ସ୍ୱାଭିମାନ ଓ ସାମାଜିକ ସୁରକ୍ଷାକୁ ସୁନିଶ୍ଚିତ କରିବା ଉଦ୍ଦେଶ୍ୟରେ ସରକାରଙ୍କର ଏହି ଯୋଜନା ଅତ୍ୟନ୍ତ ଲୋକପ୍ରିୟ ହୋଇଛି। ଏହା ବିଧବା ପୁନର୍ବିବାହକୁ ପ୍ରୋତ୍ସାହନ ଦେବା ସହିତ ଯୌତୁକ ପ୍ରଥା ନିରାକରଣ ପାଇଁ ମଧ୍ୟ ଏକ ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ ପଦକ୍ଷେପ ଭାବରେ ଉଭା ହୋଇଛି। ଏହି ଯୋଜନା ଅନୁସାରେ ଝିଅଙ୍କ ବୟସ 18 ବର୍ଷରୁ 35 ବର୍ଷ ଓ ପୁଅଙ୍କ ବୟସ 21 ବର୍ଷରୁ 35 ବର୍ଷ ହୋଇଥିବା ପ୍ରାର୍ଥୀମାନେ ଶିଶୁ ସୁରକ୍ଷା ପ୍ରକଳ୍ପ ଅଧିକାରୀଙ୍କ ନିକଟରେ ଆବେଦନ କରିଥିଲେ। ସେଥିରୁ 39 ଜଣ ବରକନ୍ୟା ଯୋଡ଼ି ଏହି ବିବାହ କାର୍ଯ୍ୟକ୍ରମରେ ବିବାହ ବନ୍ଧନରେ ଆବଦ୍ଧ ହୋଇଥିଲେ। ବରକନ୍ୟାଙ୍କ ସଜବାଜ ପାଇଁ ଅଲଗା କକ୍ଷ ବ୍ୟବସ୍ଥା କରାଯାଇଥିଲା। ଏହି ଯୋଜନା ଅନୁସାରେ ପ୍ରତ୍ୟେକ କନ୍ୟାଙ୍କ ବ୍ୟାଙ୍କ ଖାତାରେ 45,000 ଟଙ୍କା ଜମା କରାଯିବା ସହିତ